నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి జూన్ నెల 28వ తేదీ ఈరోజు ఆదివారం

నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, త్రయోదశి, జూన్ నెల 28వ తేదీ, ఈరోజు ఆదివారం. నేటి కార్యక్రమంలో భాగంగా ఊహల పల్లకి అనే లఘునాటిక, ఇంకా అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒక్కొక్కసారి మన నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి మనల్ని గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే మనల్ని గెలిపించగలవు. కార్యక్రమం

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవీ భారత్ సీమ రేపు రాత్రి 9 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై సురాజ్దీప్ మరియు లాంగల్లోని మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రంగత్ రేపు ఉదయం 7 గంటలకు రంగత్కై షహీద్ ద్వీప్ స్వరాజ్దీప్ స్ట్రైట్ ఐలాండ్ లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి జూన్ 30వ తేదీ ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్దీప్కి బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటన్ రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కి బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కమోట రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచెంగ రేపు సాయంత్రం 5 గంటలకు స్వరాజ్దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరు ఇంతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఊహల పల్లకి అనే లఘునాటిక.

0: ఏమిటండి ఆ భరతనాట్యం? ఏమొచ్చింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఏం ఉపద్రం వచ్చిందండి? ఆగండి ఆగండి మహానుభావ, కాస్త భూమి మీద కాళ్ళు ఆంచండి.
1: ఆగను, చస్తే ఆగను. అయిపోయాను, స్టార్ అయిపోయాను, సినిమా స్టార్ అయిపోయాను. ఓహో, పూల దండలు, సన్మానాలు, విమానంలో కాశ్మీర్ ప్రయాణం.
0: ఏమిటండి ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఇంత ముంచుకొచ్చింది ఆవిడ చెప్పమా. ఏమిటండి ఏం జరిగిందండి?
1: ఏం జరిగిందా? ఇదిగో మీ అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది.
0: ఉత్తరం రాశాడా? ఏం రాశాడు?
1: విను చదువుతాను. చదివే ముందు చిన్న విషయ సూచిక. మీ అన్నయ్య సినిమాల్లో పేరు మోసిన డైరెక్టర్ కదా బావా, నన్ను కూడా సినిమా స్టార్ని చేయబో అన్ని చిన్న రిజిస్టర్డ్ లెటర్ ఎక్నాలెడ్జ్మెంట్తో సహా రాశాను. అవునా? దానికి రిప్లై ఇది. కథాక్రమం పెట్టిదని ఉండే చెప్తానా, పూజ్యులైన చిదంబరం బాబు గారికి పాదాభివందనములు. వింటున్నావా? ఏమేవో అంత పెద్ద డైరెక్టర్ నా కాళ్ళ మీద ఇప్పుడు దండం పెడుతున్నాడే.
0: మధ్యలో మీ పిడకల వేడ దేనికండి, చదవండి.
1: చదువుతున్నా చదువుతున్నా. పూజ్యులైన,
0: అబ్బాబా ఎన్నిసార్లు చదువుతారు పూజ్యులు పూజ్యులు అంటూ, తర్వాత చదవండి.
1: పూజ్యులే కొన్ని వదిలే బావగారు, మీరు మీ ఊళ్ళో సీతారామాంజనేయ సమాజంతో కలిసి దవ్వారికుడు జాంబవంతుడు మొదలైన వేషాలు వేసి కీర్తి గడించినట్లు, కాబట్టి మిమ్మల్ని సినిమాల్లో కూడా వేషాలు వేయించి పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ మీరు రాసిన ఉత్తరం అందింది. మీకు ఈ ఉత్సాహం ఉన్నట్లు నాకు ఇంతవరకు తెలియదు. మీరు ఈ ఉత్తరం అందగానే బయలుదేరి రాగలరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలోనే మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పాటు చేయగలరు. ఏ సంగతి అంటేనే తెలియవరచండి. ఇట్లు మీ బావ మరిది హ్యామ్.
0: హ్యామ్ ఏమిటండి? మన టామీని పిలిచినట్టు వాడి పేరు నందివాహనం నరసింహంగా.
1: నందివాహనం పందివాహనం నాకు తెలియదే, నరసింహాన్ని నరికేసి ఒక హ్యామ్ మాత్రమే మిగుల్చు కూర్చున్నాడు వాడు.
0: ఏ కాలం పిదప కాలం. ఇంతకీ మీరు సినిమాల్లో చేరతానంటారు అంతేనా? ఓ దేవుడు, నాకెన్ని కష్టాలు వచ్చాయను.
1: అయ్యో
0: ఓ నన్నయ్యో,
1: అయ్యో
0: నా కొమ్మ తీసావు.
1: ఏమిటి శుభమాని నా కలలు పండబోతుంటే మధ్యలో నీ ఏడిపోయితే నాకు.
0: ఏమండి, సినిమాల్లో చేరిన వాళ్లకు చిన్నిళ్ళు పెద్దిళ్ళు అని రెండుంటాయటగా, మంచి నీళ్ళ బదులు సారాయే తాగుతట్టుగా.
1: చూడదే, ఇగో ఉండు, నేను అటువంటి వాణి కాదే. నా పిండాకుడు ఈ వయసులో నా బంధ నాకింక చిన్నేమిటి? హీరోయిన్ పక్కన హీరోగా యాక్ట్ చేశానే అనుకో, అదంతా వెరుగునే నటన అంతే. వారానికి 4 సినిమాల్లో నటించి 4 హీరోయిన్లతో నటించినంత మాత్రాన 4 చెన్నీళ్లు ఏర్పడతాయటే పిచ్చిదనా? బేలా భయమందకము, ఈ ఇల్లు నీది, ఈ ఇంటిని తేరిపార చూడ నమ్మకైనా సఖ్యమే.
0: ఏమైనా చెప్పండి, ఈ సినిమాలు మీ వంటికి పడవండి. ఈ వయసులో ఇదేం బుద్ధండి? మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను రండి, మీరు రావడం లేదని. మీరు దుప్పటికప్పు పడుకోండి సార్.
1: అంటే దుప్పటికప్పు పడుకోనా? నీవే నా ప్రాణానికి కావాలంటే నీకే అన్యాయము చేయను అని సగ నీళ్ళలో నిలబడి ప్రమాణం చేస్తా గానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం చంపకు. నిటలక్షుండి పుడెత్తి వచ్చినను రాని మీ బాబే వచ్చి వద్దనని.
2: బాబు గారు, ఆ జీతం నాకు ఇచ్చి మరి వెళ్ళండి. ఆరక్క మీరే ఏమైనా నాకేం బాగుండదు.
1: నీ దుంపదేగా, నేనేదో అయిపోతున్నట్టు ఏమిటా మీ అందరి సోకానాలను? ఇదిగో నన్ను వెళ్ళి నా పెట్టే బేడా సద్దు, తెల్లారగట్టే ప్రయాణం.
0: వంటికి పడవండి. ఈ వయసులో ఇదేం బుద్ధండి? మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను రండి, మీరు రావడం లేదని. మీరు దుప్పటికప్పు పడుకోండి సార్.
1: అంటే దుప్పటికప్పు పడుకోనా? నీవే నా ప్రాణానికి కావాలంటే నీకే అన్యాయము చేయను అని సగ నీళ్ళలో నిలబడి ప్రమాణం చేస్తా గానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం చంపకు. నిటలక్షుండి పుడెత్తి వచ్చినను రాని మీ బాబే వచ్చి వద్దనని.
2: బాబు గారు, ఆ జీతం నాకు ఇచ్చి మరి వెళ్ళండి. ఆరక్క మీరే ఏమైనా నాకేం బాగుండదు.
1: నీ దుంపదేగా, నేనేదో అయిపోతున్నట్టు ఏమిటా మీ అందరి సోకానాలను? ఇదిగో నన్ను వెళ్ళి నా పెట్టే బేడా సద్దు, తెల్లారగట్టే ప్రయాణం.

0: ఓహో చిదంబరం గారు, ఈ బిట్ మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు. మై హార్టీ కంగ్రాచులేషన్.
1: థ్యాంక్ యూ
2: బాబు గారు. మీరింత గొప్ప ఆర్టిస్టులు అని తెలియదండి. లేకపోతే ఇది వరకటి మా చిత్రాల అన్నింట్లోనూ మిమ్మల్నే బుక్ చేసుకుని
1: ఉండేవాళ్ళం.
3: ఇంతమంది హీరోలతో యాక్ట్ చేశా కానీ ఈ థ్రిల్ నాకు ఎప్పుడూ కలగలేదు. అసలు ఆ డైలాగ్ మాడ్యులేషన్ వేరు. ఇక ముందు మీరు లేకుండా ఏ పిక్చర్ లోనూ యాక్ట్ చేయనండి.
1: యాపిల్ జ్యూస్ తీసుకురా.
0: అలాగే సార్.
1: ఏమండి డైరెక్టర్ గారు, నెక్స్ట్ కాల్ షీట్ ఎక్కడ? ఊటీలోనా కొడైకెనాల్లోనా? చూడండి, ప్లేన్ టికెట్లు బుక్ చేసే ముందు నాతో ముందు చెప్పండి, ఎందుకంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా కాల్ షీట్లు అడ్జస్ట్ చేయాలి. పోతే 24, 25, 26 కాశ్మీరు, 27, 28 సింగపూరు. ఓ మై గుడ్ గాడ్, క్షణం తీరుబడలేక చచ్చిపోతున్నాను
0: సార్. షార్ట్ రెడీ సార్. మేకప్ మ్యాన్ ఐ గారికి టచ్ అప్ చేయి.
1: ఏమయ్యా డైరెక్టరు?
4: అయ్యే
1: ఇప్పుడేమిటి షాట్?
4: ఏం లేదు సార్, హీరోయిన్ ని చూసి విలన్ వికటాటహాసం చేస్తాడు. పరాగ్గా ఉన్న హీరోయిన్ భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. మీరు ఒరేయ్ అని ఒక్క అరుపు అరిచి విలన్ తో కలేబడి చావగొట్టేస్తారు వాడిని. హీరోయిన్ ను కావలించుకుని ఆవిడతో పాటు పైనుంచి కిందికి దొర్లుతారు. అలా అలా అలా కౌగిల్లో ఉండగానే ఆవిడ ప్రియా అంటుంది అరమూడుపు కన్నులతో. మీరు కూడా ప్రియా అంటూ హృదయానికి హత్తుకుంటారు. ఇది సీక్వెన్స్.
1: ఓ సింతేనా, రెడీ టేక్.
0: సార్ వీరు మంత్రదాన మ్యాగజైన్ సినీ ఎడిటర్ సార్.
1: వీరా?
0: అవును సార్.
1: తర్వాత కలవమను, డోంట్ డిస్టర్బ్ మీ.
0: సార్ వారి పత్రికకు ఒక స్టిల్ తీసుకుంటాం సార్.
1: ఒక స్టిల్లా
0: సార్?
1: ఎస్ ఎస్.
0: థ్యాంక్ యూ సార్.
5: ఆల్ లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్, కెమెరా రెడీ.
4: అమ్మా మీరు కొంచెం ఈ యాంగిల్లో నిలబడండి. విలన్ గారు మీరు ముళ్ళ డొంకల పక్కన నిలబడండి. అలాగా బిటు అప్ అప్ అప్. అలా ఓకే, అలా ఉంచండి. సైలెన్స్. జ్ఞాపకం ఉందా విలన్ గారు, కెమెరా స్టార్ట్ అవగానే మీరు నవ్వాలన్నమాట. ఏది ఒకసారి నవ్వండి, ఒకసారి.
1: అదే నవ్వండి, ఒక్కబడి నవ్వులాగా ఉంది. మంచి విలన్ లాగా నవ్వాలండి.
6: అలాగే షాట్ రెడీ చేయండి. యాక్షన్.
4: నవ్వండి నవ్వండి.
6: రే వస్తున్నా.

0: ఒరే నరసింహా, ఇంతకీ ఏమిటి నా వేషం? హీరో వేషమేనా? కాశ్మీర్ గట్రా వెళ్ళవలసి ఉంటుందా?
1: కాశ్మీర్ కాదు, కాల ఒడ్డున ఈ సినిమా తీసేది.
0: అట్టాక
1: ఇవాళ ఇండోర్ షూటింగ్. ఎవరయ్యా మేకప్ మ్యాను? అదేమిటి మరి ఈయన మొహం పాము కోడి మొహంలాగా చేశామేమిటి? కొంచెం ఆ ముఖం సరిచేయవయ్యా.
2: ఏం చేయమంటారండి, ఉన్న మొహం అది. అక్కడికే అరకేకు ఆయన మొహానికే పట్టించాడు మేకప్ మ్యాన్.
0: ఇదేమిటయ్యా, అందంగా మొహం కనపడకుండా ఈ గడ్డాలు మీసాలు తగిలిచ్చారు నాకు. మీ అక్కయ్య నా సినిమా చూస్తే నన్ను గుర్తుపట్టద్దు. ఇంతకీ ఇవాళ నా వేషం ఏమిటి?
1: ఏమీ లేదు, నువ్వు బావా వృద్ధ మహారాజు.
0: చచ్చా,
1: నువ్వు పూజ చేసుకుని హారతి ఇస్తూ ఉండగా నీ కొడుకు వస్తాడు. హారతి ఇస్తూనే వచ్చావా నా బాబు, వచ్చావా అంటూ హారతి ఇచ్చి పళ్ళెం కింద పెడతారు. అది సీను. దాంతో మీ క్యారెక్టర్ అయిపోతుంది.
0: ఇదే నా వేషం. నాకు హీరో అయినట్టు ఎవరు ఉంటారా?
1: ఈసారికి ఇది కానివ్వండి బాబు గారు, ఇది బాగా చేస్తే వచ్చే సినిమాలో చూద్దాం.
0: సరే,
1: మీది ఫోటోజెనిక్ మొహం కాదాయి. అరుగో, మా ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు.
3: యా డైరెక్టర్, ఆ ముసలిరాజు వచ్చాడా? ఎవడా వేషం వేసేది?
1: వీరేనండి, మా బావగారు. వీరి చేత వేయిస్తున్నాను ఆ వేషం.
3: ఎవడైతే నాకేం కానీ, ఏమయ్యా నన్ను తింటావా?
0: నిన్ను తింటానా? ఏం మిమ్మల్ని నేనే తింటాను సార్.
3: ఏవోలే, వచ్చిన వాళ్ళు అంతా యథాశక్తి తింటూనే ఉండారు. ఆ హీరో 100 అడుగులు తిన్నాడు, హీరోయిన్ 200 అడుగులు తింది, ఇంకోడు 300 తిన్నాడు. మరి నువ్వెంత తింటావు? నేను పోయిస్తే గానీ జాగ్రత్త, నన్ను నవ్వులేకు.
0: ఏమిట్రా బావా, ఈయన భాష ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అడుగుల్లో తింటాం ఏమిట్రా?
1: అంటే తప్పులు చెప్పి 100 లెక్కల్లో ఫిల్ము ఖర్చు చేస్తున్నారులే. అడుగు ఫిల్ము ఖరీదు 1 రూపాయలు బావా, ఖర్చు అయిపోతుంది అని ఆయన గోళ.
2: సార్ షార్ట్ అడి సార్.
1: పదండి బావగారు, పదండి.
0: బావగారు, అన్ని లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి కదా, వాటి ముందు నిలబడాలా?
1: నిలబడ్డం కాదు, యాక్ట్ చేయాలి.
0: ఏమిటో నాకు తడగా ఉంది.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.

0: प्रिया
1: ఇంకా ఇల్లు కదలలేదు, అప్పుడే మొదలెట్టారు ప్రియురాలు కలవరిందరు.
0: ఇంకా విమానం ఎక్కలేదు, అప్పుడే మెడికి వచ్చేసింది. ఏమే
1: విమానం సంగతి దేవుడు ఎరుగు, లేవండి లేవండి, రైలుకు టైం అవుతుంది.
2: మీ ధోరణి చూస్తూ ఉంటే ఇదే ఆఖరి చూపలేము.
0: అవే మాటలే, శుభం అంటూ సాగనప్పక ఆఖరి చూపు అంటావు.
2: అది కాదండి, అక్కడ చిన్నిల్లు.
0: చనమే, చిన్నిల్లు లేదు, పెద్ద ఇల్లు లేదు. మరీ క్లోజప్ లో ముఖారాగంలో మొహం పెట్టకో, వెళ్ళు.

0: HIV/AIDS से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక మధుర పాటలను విందాం. ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం నుంచి గానం పి సుశీల, సంగీతం కేవీ మహదేవన్.

కార్యక్రమంలో భాగంగా మరొక మధుర గీతాన్ని విందాం. జీవిత చక్రం చిత్రం నుంచి గానం ఘంటసాల మరియు పి సుశీల, సంగీతం శంకర్ జయకృష్ణ.